శ్రీ పరమాత్మనే నమః. శ్రీ మౌలికాళికా దేవ్యై నమః. విదిదామ సమప్రభా మృగవదే సందస్థితమేషణాం కన్యావిహి కర్వాల ఖేట విలచ దస్తావిర సేవితాం హస్తి శక్రగదాసి ఖేట బిజకాం చాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాతికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దేవీ భగవతీ మౌలికాళికాగా చరణమా హార్దిక నమన్. తపైకు అంతర్దిమా విద్యమాన ఆత్మస్వరూపి పరమాత్మలై నమస్కార్. మధ్య నేపాలకై ఉత్కృష్ట సామాదాయక రేడియో విజయఫ్యం 101.6 కు ప్రభాతకాలీన ప్రస్తుతి కార్యక్రమ ఆరాధనమా తపైలా హార్దిక స్వాగత గర్దుచు మా కృష్ణమణి. ప్రవృతి సంయోజన మిత్ర రాజేంద్ర ఏవం అరుణకా సాథమా ఆజకు యో సుఖద వసాయమా తపై హామీ దివ్యయాత్ర గరిరహేకా ఛౌ. ధార్మిక సేవా సమితి మౌలికాళిక మందిర్కు సహయాత్ర ఏవం సహయోగమా సంచాలిత యస్ కార్యక్రమలై యహాంలె ప్రత్యేక దిన యో శుభ బిహానీకు 5 బజేదేఖి సుందే అవునుభాగు ఛ. అవునుస్ కార్యక్రమకు శ్రీగణేశ గరౌ. ఆజకు పంచాంగసంగ సంబంధ జానకారీబాట ఆజమితి 2083 సాల్ శ్రావణ 19 గదే మంగళవార్ తదనుసార్ అగస్ట్ 4 తారీఖ సన్ 2026 अहिले श्रावण कृष्ण पक्ष को षष्ठी तिथि षष्ठी को घड़ी पला रहेको छ 34 घड़ी 8 पला जसको अवधि हुने छ सायंकाल को 7:08 सम्म को. यसैगरी रेवती नक्षत्र रहेको छ 36 घड़ी 46 पला यसको अवधि भने रात्रि को 8:11 सम्म को हुनेछ. साथै द्वित योग छ करण मा गर करण छ. यसैगरी शुभ योग रहेको छ मीन राशि मा चंद्रमा को अवस्थिति रात्रि को 8:11 सम्म को रहेको छ. दिनमान 33 घड़ी 21 पला को रहेको छ. सूर्योदय बिहान 5:29 हुँदैछ भने सूर्यास्त साँझ 6:49 हुनेछ. आज यस पावन क्षणमा हामी सर्वप्रथम शक्तिमयी माता भगवती देवीको उपासनाको सन्दर्भसँग जोडिँदैछौँ. ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मौलकाल्यै नमो नमः. शक्ति स्वरूपिणी देवी भगवती मौलकालिकालाई हामी हार्दिक नमन गर्दछौँ. भक्त श्रद्धालुहरूको अगाध आस्थाको केन्द्र भक्तजनका इच्छा आकाङ्क्षाहरू पूर्ण गर्ने शक्तिमयी माता भगवती जो साक्षात स्वरूपिणी बनेर यहाँ रहनु भएको छ जुन कुरालाई तपाईँले प्रत्यक्ष इतिहासका पानाहरूबाट बुझ्न सक्नुहुन्छ. यहाँ भगवती देवीको प्राकट्य हुनुले नै यहाँका भक्तद्वयलाई भगवती देवीले राति सपनामा दर्शन दिनुभएको थियो, सङ्केत गर्नुभएको थियो यो पवित्र स्थलमा मेरो शक्ति रहेको छ, पूजा आराधना गर्नु सबैको कल्याण हुनेछ भन्ने भगवती देवीकै वचन अनुसार यहाँका स्थानीय व्यक्तिहरू काशीनाथजी एवं कुमान सिंहजी जस्ता अग्रणी भक्त सज्जनले यस स्थललाई उजागर गर्नुभएको थियो. आज त्यही जीवन्त इतिहासलाई वहन गर्दै यो पवित्र स्थल तपाईँ हाम्रा माझमा जीवन्त विरासत लिएर उभिएको छ. आउनुहोस् भक्त साधक भगवती देवीको शक्तिमय स्वरूपको उपासना गरी कृतकृत्य बनौँ. यो पवित्र स्थलमा भगवतीको साक्षात शक्ति रहेको कारणले नै धेरै धेरै भक्त श्रद्धालुहरूले आफ्ना विभिन्न भावकलहरू शुभ सङ्कल्पहरू पूर्ण भएको पाउनु भएको छ. आफ्ना अधुरा सपनाहरू र कामहरूलाई पूर्ण गर्नका लागि श्रद्धालुहरूको उपस्थिति यस मन्दिरमा पूजन गरी भगवती देवीको उपासना गर्नका लागि प्रस्थान हुने गर्दछ. आउनुहोस् तपाईँ पनि कुनै देवी भगवतीको उपासना गरी जीवनमा कृतकृत्य बन्नुहोस्. यहाँलाई यो जानकारीमूलक सन्देश निवेदन गर्दै र देवी भगवतीका चरणमा यी शब्द सम्मानहरू अर्पण गर्दै अबको क्रममा पनि हामी सुन्दैछौँ भगवान श्री गणेशको यो भजन.